హే దేవదానవుల చక చక వ్యోమ వివానంగ ఆత్మోపదేశభే సంజంకో జాపసు అజపా జాపే సదా రహే కంచన సి కాయా కాలన కబహు వ్యాపే ప్రేమన ఏ విద జో కమావో సింగి సాచ అకపట కంఠలా ధ్యాన.

దానం చక చక వ్యోమ వివానంగ ఆత్మోపదేశ భే సంజం కో జాప సో అజపా జాపే సదా రహే కంచన సీ కాయా కాలన కబహు వ్యాపే ప్రేమన ఏ విధ జో కమాఓ సింగి సాచ అకపట కంఠలా.

దానంద చక చక వ్యోమ వివానంద ఆత్మోపదేశే సంజం కో జాప సో అజపా జాపే సదా రహే కంచన సీ కాయా కాలన కబహు వ్యాపే ప్రేమన ఏ విద జో కమాఓ సింగి సాచ అకపట కంఠలా ధ్యాన.